కార్యక్రమర శిశిరిషను చంతి పేదా కథ చిత్రుడు తెలుగు గాయచంతి అమల్ మల్లిక్, అరిజిత్ సింగ్ ఓ శ్రియా ఘోషాల్ గీతరచన కరిచంతి కునాల్ వర్మ, సంగీత అమల్ మల్లిక్.